పాములో వా ఆపత్యార్థ సంక్షమావు సాసన విసిరే అనకతే తానతావు సఫల దర్శన వర పేటియే మనము ఏమటావు సంత సంతోక దయా తరం శృంగార బనావు సఫల సుహాగ్య నానకా ఆపనే ప్రభావు దిలామణ మహల్లా పంజమా అటల్ బచన సాధు జన సమయ ప్రగటాయా జిస్ జన హువా సాధ సంగ తిస పేటే హర రాయా ఏ ప్రతీత గోవింద కీ జప హర సుఖ పాయా అనక బాతాం సబ కష్ట కర రహే గుర కర లే ఆయా రహావు శరణ పరే కీ రాఖతా నాహి సే సాయా కరం పూర్ణ హర నామ బోయే అవసర దల పాయా అంతర జమియా ప్రవసర కరే కరాయా పత పనీత కరే కరే కరే కరే ఠాకర బరదాయా మత పూలో మనుఖ జన మాయా పరమాయా నానక తిస పత రాఖసీ జో ప్ర పేరాయా విలామన మహల్లా పంజమా మాటీ తే జిన సాజ్యా కా దులబ దే అనక చత్ అనక శీధర మన మై టక్కే నిర్మ దర్శ తే ਕਿਉਂ ਬਿਸਰੇ ਪ੍ਰਮਣੇ ਤੇ ਜਿਸ ਕੇ ਗੁਣ ਗਏ ਹੇ ਪ੍ਰਭ ਜਤ ਪ੍ਰਭ ਤਜ ਰਚੇ ਜੇ ਆਨ ਸਿਉਂ ਜੋ ਰਲੀਆਂ ਖੇ ਰਹਾਉ ਸਿਮਰ ਸਿਮਰ ਸਿਮਰੋ ਸਿਮਰੋ ਸਾਸ ਸਾਸ ਮਤ ਵਿਲਮ ਕਰੇ ਛੋੜ ਪ੍ਰਪੰਚ